0: ତୁମେ ଯେ ଦେଖାଅ ତାହାରେ,
1: ତୁମେ ଯେ ଦେଖାଅ ତାହାରେ,
0: ଆଲୋକ ତୁମକୁ,
1: ଆଲୋକ ତୁମକୁ,
0: ନପାରେ ଦେଖାଇ,
1: ନପାରେ ଦେଖାଇ,
0: ତୁମେ ଯେ ଦେଖାଅ ତାହାରେ,
1: ତୁମେ ଯେ ଦେଖାଅ ତାହାରେ,
0: ତୁମେ ଯେ ବେଢ଼ିଛ,
1: ତୁମେ ଯେ ବେଢ଼ିଛ,
0: କୋଟି ବିଶ୍ୱର,
1: କୋଟି ବିଶ୍ୱର,
0: ସବୁରି ଭିତରେ ବାହାରେ,
1: ସବୁରି ଭିତରେ ବାହାରେ,
0: ତୁମେ ଯେ ବେଢ଼ିଛ,
1: ତୁମେ ଯେ ବେଢ଼ିଛ,
0: କୋଟି ବିଶ୍ୱର,
1: କୋଟି ବିଶ୍ୱର,
0: ସବୁରି ଭିତରେ ବାହାରେ,
1: ସବୁରି ଭିତରେ ବାହାରେ.
2: இதுவரைக்கு நீங்க எழுதிக்கிட்டது முதல் சரணம். இனி இரண்டாவது சரணம்.
0: லுஹ ஹோயி துமே,
1: லுஹ ஹோயி துமே,
0: ஜரி பட பரா,
1: ஜரி பட பரா,
0: கெத்தே நயனர கோணரு,
1: கெத்தே நயனர கோணரு,
0: லுஹ ஹோயி துமே,
1: லுஹ ஹோயி துமே,
0: ஜரி பட பரா,
1: ஜரி பட பரா,
0: କେତେ ନୟନର କୋଣରୁ,
1: କେତେ ନୟନର କୋଣରୁ,
0: ହସ ହୋଇ ପୁଣି,
1: ହସ ହୋଇ ପୁଣି,
0: ଫୁଲ ପରି ଫୁଟ,
1: ଫୁଲ ପରି ଫୁଟ,
0: କେତେ ଯେ ନରମ ଅଧରୁ,
1: କେତେ ଯେ ନରମ ଅଧରୁ,
0: ହସ ହୋଇ ପୁଣି,
1: ହସ ହୋଇ ପୁଣି,
0: ଫୁଲ ପରି ଫୁଟ,
1: ଫୁଲ ପରି ଫୁଟ,
0: କେତେ ଯେ ନରମ ଅଧରୁ,
1: କେତେ ଯେ ନରମ ଅଧରୁ,
0: କେଉଁ ନାମ ଧରି,
1: କେଉଁ ନାମ ଧରି,
0: ଡାକିବି ତୁମକୁ,
1: ଡାକିବି ତୁମକୁ,
0: ତୁମେ ଯେ ସର୍ବନାମ,
1: ତୁମେ ଯେ ସର୍ବନାମ.
2: ପାଡଲ ମୁଳୁସ ଏଳିଦି ମୁଡିଚାଚେ. ଆରୁ ଅକ୍ଷରମ କୋଣ୍ଡ ଦାଦ୍ରା தாளத்தில் அமைஞ்சிருக்கு இந்த பாடல். இப்ப எப்படி பாடுறதுன்னு கத்துப்போமா?
0: 1 2 3 4